0: ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపకిలే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.

0: మాటలో పడే చూసుకోలేదమ్మే, మీ ఇల్లు కూడా వచ్చేసిన అదే.
1: ఓ కంసామిద.
0: కంసామిదానా అంటే?
1: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
0: కంసామిద
1: బై
0: కంసామిదా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Congratulations, Ricky.
10: Thank you.
9: ఒట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు FM రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Khande, simple. Type Ram Miriala in the chat message and you will get one free ticket. Mari, inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor, My Pursue. Silver sponsors, Apex Consulting Services and Kavya Foods.

0: out, party, caterings, yedena sare. The best vegetarian restaurant in the Bay Area. Chaat Bhavan, in multiple locations. For details, visit chaatbhavan.com.
1: మీ ఇంట్లో ఫంక్షన్స్ కోసం ఒక చక్కని వెన్యూ కోసం చూస్తున్నారా? ఓఎస్ఎస్ ఫ్రీమౌంట్ ఇస్ ద హెడ్ క్వార్టర్స్ ఫర్ వెడ్డింగ్, రిసెప్షన్, బర్త్డే, హాఫ్ సారీ, గ్రాడ్యుయేషన్ అండ్ కార్పొరేట్ ఈవెంట్స్. మల్టిపుల్ హాల్స్ అవైలబుల్ టు అకామిడేట్ బిట్వీన్ 50 to 700 పీపుల్. ఫ్యూజన్ తెలుగు డిషెస్ అవైలబుల్ ఫ్రమ్ అవర్ సౌత్ ఇండియన్ షెఫ్. ఎటువంటి ఫంక్షన్ అయినా వన్ స్టాప్ ఫర్ ఫుడ్, హాల్, డెకరేషన్ ఆల్ అండర్ వన్ రూఫ్. మెన్షన్ విరిజల్లు అండ్ గెట్ ద స్పెషల్ ప్రైజింగ్. మరింత ఆలస్యం, కాంటాక్ట్ అస్ ఎట్ 510-791-2422 ఆర్ విజిట్ oassfremont.com.
2: Are you a Java developer? Good news! Apex Consulting is immediately looking for 50 Java developers. Candidates should have a valid work visa with at least 2 years of experience. Hardworking and committed candidates only. If interested, email info@apexconsultingservices.us.
3: You are ready to sell, but in today's market, listing your home is not enough. You need the right strategy to get a top dollar. That's exactly what I bring. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert, and a deal maker. I use AI to find the perfect buyers for your home and get you a top dollar. And because I'm also a mortgage expert, I personally vet every offer to make sure the buyer can actually close. No surprises, no failed deals, just a maximum profit in your pocket. Call 408-805-4653. That's 408-805-4653. Get your free instant AI home valuation at nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, your top dollar realtor. Make your move today.
4: Ram Miriala concert ki free ticket gelchukovali anukuntunnara? Sensational singer Ram Miriala live in concert on May 22nd at ICC Milpitas. Free ticket gelchukune avakasam from My Pursue in just 3 simple steps. 1. Download My Pursue app. 2. Sign up and complete KYC. 3. Ante simple, type Ram Miriala in the chat message and you will get 1 free ticket. Mari inkenduku alasyam? Download the My Pursue app today and get your free ticket. My Pursue, that is MYPURSU. Powered by Realtor Nagaraj Annaya. Gold sponsor My Pursue. Silver sponsors Apex Consulting Services and Kavya Foods.
5: We care for our loved ones, but how do we create legacy for them? Hi, this is Satya Dasri. Let me help you to build wealth for your loved ones like I did for many of my clients. Call me to help you.
6: Check out the 5-star testimonials of Satya at mymansion.com. For more details or appointments, call 408-666-6231. That is 408-666-6231.
7: India is now available for full-service catering.
8: Full-service catering.
7: They provide cutlery, bartender service, on-site cooking service for various menus like dosa, tandoor, etc. Enjoy their catering in your backyard or hotel, wineries, community centers or venues like Hyatt, Marriott and Pullman San Francisco. Mantra India also has a dedicated office open 7 days a week from 10 a.m. to 5 p.m. for catering needs. Email them at mantraindiacatering@gmail.com or call 650-960-1001. Mantra India.
9: అమృతం కూడా అమ్మ చేతి వంట ముందు దిగదొడిపే కదా. అమ్మ చేసే ఆ బూందీ లడ్డు, రవ్వ లడ్డు, చెక్కలు, చేగుడీలు, ఆ కారపొడి, కందిపొడి చెప్తుంటే నాకే నోరూరిపోతుంది. కానీ అమ్మలా చేసేవాళ్ళు ఎవరిక్కడా? ఒక్కరున్నారండో, కావ్య ఫుడ్స్. అచ్చంగా అమ్మ చేతి వంటల, అదే మాధుర్యం, అదే కమ్మదనం.
10: కావ్య ఫుడ్స్ స్నాక్స్ అండ్ స్వీట్స్ బే ఏరియా అండ్ సాక్రమెంటోలో అన్ని ఇండియన్ గ్రోసరీ స్టోర్స్ లో లభ్యం. ఎలాంటి ప్రిజర్వేటివ్స్ లేకుండా తయారు చేయబడినవి కావ్య ఫుడ్స్ అమ్మ చేతి వంట. ఇప్పుడు మీ ఇంట్లో
3: ready to upgrade your home or downsize but don't know where to start? I've got you. I'm Nagaraj Anaya, your local realtor, mortgage expert and a dream maker. Whether you're moving up to your dream home or simplifying your life, I handle both sides of your move as your realtor. I unlock your equity upfront so you can buy your next home first. Then I list and sell your current home for a maximum profit. No stress, no guesswork, just a smooth transition. Call 408-805-4653. That's 408-805-4653. Get your free transition strategy at Nagaraj Home. nagarajhomes.com. That's nagarajhomes.com. Nagaraj Anaya, your magic realtor. Make your move today. NMLS 1938293.

0: విరిజల్లు శ్రోతలకి నమస్కారం. మన 16 ఏళ్ల మా విరిజల్లు ప్రస్థానంలో మీ అందరికీ తెలుసు, పెద్ద పెద్ద సినిమాలు, పెద్ద హీరోల సినిమాలు ప్రమోట్ చేయడానికి, వాటికి షోకేస్ చేయడానికి ఎంత ఇష్టపడతామో, అంతకంటే ఎక్కువ ఇష్టంగా మేము న్యూ ఏజ్ ఫిల్మ్ మేకర్స్ ని, ముఖ్యంగా అమెరికాలో ఉంటూ ఇక్కడ మనలాగే వర్క్ చేస్తున్న ఐటీ ప్రొఫెషనల్స్ వాళ్ళ ఆస్పిరేషన్స్ తో తెలుగు సినిమాలు ఏదో చేయాలని తాపత్రయపడే అందరికి కూడా విరిజల్లు ఎప్పుడో ప్లాట్ఫామ్ గా నిలిచింది. అలాగే ఒక టాలెంటెడ్ టీమ్, ఈచ్ ఆఫ్ దెమ్ వాళ్ళ డే టు డే దే ఆర్ ఆల్ డూయింగ్ సంథింగ్, బట్ వాళ్ళ ప్యాషన్ ఫర్ ఫిల్మ్ మేకింగ్ ఒకళ్ళు, ప్యాషన్ ఫర్ డైరెక్షన్ ఒకళ్ళు, ప్యాషన్ ఫర్ యాక్టింగ్ ఒకళ్ళు. అటువంటి యాక్టర్ యాక్ట్రెస్ అండ్ డైరెక్టర్ కాంబినేషన్ లో ఒక చక్కని తెలుగు పేరుతో వస్తున్న ఒక చక్కని తెలుగు సినిమా రమణీ కళ్యాణం. ఆ రమణీ కళ్యాణం సినిమా రిలీజ్ కి వస్తున్న సందర్భంగా ఆ టీమ్ తో ఒకసారి మాట్లాడే ప్రయత్నం మనం చేద్దాం. ప్రస్తుతం అంతా లైన్ లో ఉన్నారు రమణీ కళ్యాణం మూవీ డైరెక్టర్ విజయ్ ఆజిరెడ్డి గారు, అలాగే సినిమా హీరో సూర్య వశిష్ఠ, అలాగే హీరోయిన్ దీప్షికా చంద్రన్. హాయ్ విజయ్ గారు, హాయ్ సూర్య గారు, హాయ్ దీప్షిక గారు, వెల్కమ్ టు విరిజల్. చాలా బాగున్నాం అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ విజయ్ గారు, ఐ స్టార్ట్ విత్ యూ అండి. చక్కని పేరు రమణీ కళ్యాణం, అంత చక్కని పేరు పెట్టారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్ యూ. చాయిస్ ఆఫ్ ద టైటిల్ చెప్పండి, ఎందుకంటే ఇక తప్పు లేదు ఈ మధ్య క్యాచీ టైటిల్స్ పెడుతున్నారు టు గెట్ మేక్ ఇంప్రెషన్, బట్ చక్క అచ్చ 16 నాలుగు తెలుగు టైటిల్ పెట్టారు మీరు.
1: రమణీ కళ్యాణం కథపరంగా రమణీ కళ్యాణం అనేది యాప్ట్ అండి. అది మన సాంగ్ కూడా చూసారంటే సినిమాలో ఒక సాంగ్ కూడా ఉంటుంది, సినిమా టైటిల్ కూడా రమణీ కళ్యాణం. రమణీ కళ్యాణం అంటే బేసికల్ గా సీతారాములు అని కూడా అంటారు కదా, బేసికల్ అట్లా కూడా వస్తుంది మీనింగ్. అట్లా అందమైన అమ్మాయి అని కూడా వస్తుంది, ఒక కళ్ళలేని అమ్మాయి అంటే బేసికల్ మన స్టోరీ బేస్ చూస్తే అమ్మాయికి షీస్ లైక్ యు నో బ్లైండ్ అండ్ హీరో వచ్చేసి లైక్ హ్యాండిక్యాప్ట్. వాళ్ళ మధ్య జరిగే స్టోరీలో తర్వాత ఏం జరుగుతుంది, టైం అండ్ కాన్స్టెంట్స్ వల్ల వాట్ హ్యాపెన్స్, వాళ్ళ ఛాన్స్ ఎన్కౌంటర్ వల్ల వాట్ హ్యాపెన్ ఇన్ లైఫ్, వాట్ హ్యాపెన్స్ టు హర్ వెడ్డింగ్ అనేది వేస్తే మన ట్రైలర్ కూడా చూస్తే ఇట్ స్టార్ట్స్ విత్ దట్ పెళ్లి చూపుల సినారియోతో మొదలవుతుంది. హౌ ఇట్ ఎండ్స్ అప్ ద మ్యారేజ్ గేమ్ అవుతుంది అనేది స్టోరీ. ఇట్ వెరీ హార్ట్ వార్మింగ్ స్టోరీ అండ్ ఇట్ టెల్స్ అబౌట్ ది నివాన్సెస్ ఆఫ్ దేర్ లైఫ్, their conflicts in their life and like you know, how they interact with each other, how situations play అనేది మన మెయిన్ క్రూక్. అందుకని బేసికల్ అంటే వెడ్డింగ్ బేస్ స్టోరీ ఉంది, అది వెడ్డింగ్ ఏమవుతుంది మెయిన్ కోర్ పాయింట్ అనమాట. సో అందుకోసమే రమణీ కళ్యాణం అని పెట్టి అందులో తెలుగు టైటిల్ పెట్టాలి. పెళ్లి అంటే డెఫినెట్ గా రైట్, చాలా అనుకున్నాం. లిరిక్ రైటర్ పూర్ణ సరిగ్గా ఉన్నాడు, కోర్ మూవీ చేసిన లిరిక్ రైటర్ ఆయన లిరిక్స్ రాశారు దీనికి. ఈ కమాజిటి వర్డ్ రమణీ కళ్యాణ్ ఫస్ట్ టైం వాడేది బేసికల్ అండ్ ఇన్స్టెంట్లీ ఫెల్ ఇన్ లవ్ విత్ దట్. ఐ వాజ్ లుకింగ్ ఫర్ సమ్ మంచి టైటిల్, పెళ్లికి సంబంధించిన టైటిల్ డెఫినెట్ గా చూస్తున్నాం. అండ్ అది వచ్చిన తర్వాత వీ గాట్ ఏ సాంగ్ ఆల్సో అండ్ అఫ్ కోర్స్ ఈజీ చాయిస్ టు మేక్ రమణీ కళ్యాణం టైటిల్ అండి.
0: సెకండ్ టైటిల్ పెట్టాను. అండ్ ఇంకోటి నేను ట్రైలర్ చూసానండి, ఫస్ట్ ఆఫ్ ఆల్ ట్రైలర్ చాలా చక్కగా ఉంది. సో వన్ థింగ్ చెప్పినట్టుగా ఒక బ్లైండ్ అమ్మాయి అండ్ ఒక డిజబిలిటీ ఉన్న అబ్బాయి, వాళ్ళిద్దరి మధ్య లవ్ స్టోరీ తెలుస్తోంది. అట్లీస్ట్ ట్రైలర్ లో నాకు పర్సనల్ గా నచ్చింది. ఇప్పుడు ఇదే స్టోరీని అంటే అట్లీస్ట్ నాకు ట్రైలర్ లో చూసిన చిన్న షాట్, చిన్న కట్ లో ఎక్కడ సింపథెటిక్ వాళ్ళ సిచ్యువేషన్ ని సింపతి చూపెడుతూ అలాగ నాకు అనిపించలేదు. ఐ యాక్సెప్టింగ్ ఫర్ వాట్ దే ఆర్ అండ్ లివింగ్ త్రూ దర్ లైఫ్ అండ్ హౌ దే ఫాల్ ఇన్ లవ్ అలా అనిపించింది. సో సింపతి యాంగిల్ లేకుండా బాగా కట్ చేశారు, విచ్ ఇస్ వాట్ ఐ పర్సనలీ లైక్. సో దట్ ఈస్ మై క్వశ్చన్ టు అగైన్ విజయ్ గారు, అంటే సినిమా కూడా అదే యాంగిల్ లో అప్రోచ్ చేయారా ఆర్ ట్రైలర్ ఎట్లా ఉందా?
1: అదే అప్రోచ్, అది కోర్ కాన్సెప్ట్ లో అదే అండి. బేసికల్ గా వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి కథలు ఉంటాయి కదా, వాళ్ళకి ఏంటంటే సింపతి అనేది అవసరం, వాళ్ళకి వేరే స్ట్రెంగ్స్ ఉంటాయి. ఆ స్ట్రెంగ్స్ గురించి మాట్లాడటం వాళ్ళకి ఇష్టం కానీ ఇలాగ అది జాలి అనేది మనం చూపించాలనుకుంటాం కానీ వాళ్ళకేం అవసరం లేదు. వాళ్ళకి ఏంటంటే వాళ్ళకి మంచి కథలు ఉంటాయి, వాళ్ళకి లైఫ్ ఉంటుంది, అట్లా వెళ్తే దే హ్యావ్ బ్యూటిఫుల్ స్టోరీస్. అట్లానే కోర్ కాన్సెప్ట్ లో కూడా మనకి సింపతి అనేది బేసికల్ డైలాగ్స్ కూడా చూసారంటే డైలాగ్స్ లో కూడా మన రామ్ జగదీష్ గారు ఉన్నారు కదా, కోర్ మూవీ డైరెక్టర్, మనకి డైలాగ్స్ సింటే లో కూడా ఉన్నారు. సో రామ్ జగదీష్ గారు గేవ్ వెరీ బ్యూటిఫుల్ డైలాగ్స్, లైక్ అందుకనే ఆ డైలాగ్ కూడా వెరీ పాపులర్ అవుతుంది. ఎస్ అండ్ సింపతి ఇస్ నాట్ దే వాట్ దే వాంట్, దే వాంట్ టు రికగ్నైజ్ ద టాలెంట్ అండ్ ఆల్సో ద ఎంపతి.
0: వెరీ గుడ్, బాగుంది.
2: వన్స్ అగైన్ వెల్కమ్ టు ద హ్యాపీ థర్స్డే ఎడిషన్ ఆన్ విరిజల్లు. నేను మీ హోస్ట్ కళ్యాణ్ కట్టమూరి.
3: నేను మీ హోస్ట్ విజయ అసూరి.
2: అండ్ వన్స్ అగైన్ మా షోని కొంచెం లేట్ గా స్టార్ట్ చేసిన సరే లేటెస్ట్ గా స్టార్ట్ చేస్తాం. వన్స్ అగైన్ రామ్ మిర్యాల ఈజ్ ఇన్ ద బే ఏరియా అండ్ వీఆర్ ట్రై టు గెట్ రామ్ మిర్యాల లైవ్ ఆన్ ఎయిర్ మరికొద్ది నిమిషాల్లో. సో ప్లీజ్ స్టే ట్యూన్డ్. అండ్ మరి ఆలస్యం చేయకుండా, టుమారో ఈజ్ అ సెన్సేషనల్ సింగర్, మ్యూజిషియన్, కంపోజర్, and entertainer Ram Miryala live in concert.
3: The man with the unique voice, the man with unique taste, and the man who really, really, really impressed us with amazing songs. Not just that, paatala aina amazing songs paadaru, aina gontu anta okadari konni sensational songs tho paatu konni em antaru sensibilities unna songs kuda paadaru. And he is the voice for folk and fast paced song and variety song, and I can go on and on, but mottaniki atuvanti Ram Miryala rendu ella tarvata, dadapu rendella tarvata malli బేరియాకి వస్తున్నారు. అండ్ ఆయన మాటల్లో ఏం చెప్పారంటే, ఇట్స్ గోయింగ్ టు బి బిగ్గర్, ఇట్స్ గోయింగ్ టు బి బెటర్, ఇట్స్ గోయింగ్ టు బి డిఫరెంట్, ఇట్ విల్ సౌండ్ డిఫరెంట్, లుక్ డిఫరెంట్, ఫీల్ డిఫరెంట్ అని చెప్పారు. అంత కాన్ఫిడెంట్ గా చెప్పారు ఆయన.
2: సో మరి రామ్ మిర్యాల గారి లైవ్ ఇన్ కాన్సర్ట్ వన్స్ అగైన్ మీ టికెట్స్ మీరు పర్చేస్ చేసుకోవాలనుకుంటే కనుక జస్ట్ గో టు bata.org bata.org. దేర్ ఈస్ స్టాండ్ ఇన్ సీటింగ్ సారీ స్టాండ్ ఇన్ ఎంట్రీ టికెట్స్ అవైలబుల్ అండ్ విఐపి టేబుల్స్ ఆర్ సోల్డ్ అవుట్ బట్ రెగ్యులర్ టేబుల్స్ ఆర్ అవైలబుల్ ఫర్ పర్చేస్. సో మీరు టేబుల్స్ ఒకవేళ మీరు టేబుల్ సీటింగ్ కావాలనుకుంటే టేబుల్ సీటింగ్ మీరు పర్చేస్ చేసుకోవచ్చు, లేదా స్టాండింగ్ ఎంట్రీ టికెట్స్ ఆర్ అవైలబుల్. టు పర్చేస్ ద టికెట్స్ గో టు bata.org bata.org. వన్స్ అగైన్ bata.org bata.org. మరి రామ్ మిర్యాల గారి కాన్సర్ట్ వన్స్ అగైన్ వీఆర్ ట్రైన్ టు గెట్ రామ్ మిర్యాల లైవ్ ఆన్ ఎయిర్. మరి రామ్ మిర్యాల గారిని ఆన్ ఎయిర్ తీసుకొచ్చే ముందు ఒక్కసారి లెట్స్ లిసన్ టు ఎ బ్యూటిఫుల్ లిటిల్ మెడ్లీ ఆఫ్ రామ్ మిర్యాల.

0: వెల్కమ్ బ్యాక్ టు బే ఏరియా అండ్ వెల్కమ్ బ్యాక్ టు విరిజల్లు రామ్ గారు. హౌ ఆర్ యూ?
1: హాయ్ విజయ, ఐమ్ డూయింగ్ గ్రేట్. థ్యాంక్ యూ. థ్యాంక్స్ టు బోత్ ఆఫ్ యూ, కళ్యాణ్ అండ్ యూ, ఫర్ హావింగ్ మీ ఆన్ యువర్ షో.
0: అబ్సల్యూట్లీ, అబ్సల్యూట్లీ, వీఆర్ ట్రూలీ ఎక్సైటెడ్ రామ్ గారు. యు నో ఇట్స్ అ నైస్ బ్రేక్ దట్ యు నో వీ టుక్ అండ్ మనం మీరు నిన్న జస్ట్ బ్రీఫ్గా మాట్లాడినప్పుడు అంతా కూడా చాలా డిఫరెంట్ గా ఉండబోతోంది అండ్ డిఫరెంట్ సౌండింగ్ అండ్ డిఫరెంట్ యునో గ్రాండ్యూర్ అన్ని చెప్పారు. సో జస్ట్ చెప్పి చెప్పకుండా మీ మాటల్లో హౌస్ ద షో గోయింగ్ టు బి?
1: యా, సో ఐ థింక్ మేము స్టార్ట్ వర్జీనియాలో స్టార్ట్ చేస్తాము. ఐ థింక్ ఇట్స్ బీన్ 2 weeks రైట్ నౌ. సో దే హావ్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐ వాంట్ ఆల్ ది పీపుల్ ఫ్రమ్ బే ఏరియా టు ఎక్స్పీరియన్స్ ఇట్ హియర్. ఐ డోంట్ నో హౌ టు సే ఇట్ బట్ విత్ ఆల్ ది న్యూ హిట్స్
0: ఐ నో
1: లేటెస్ట్ సాంగ్స్ దట్ ఐ హావ్ సంగ్ ఫర్ ఫిల్మ్స్ అండ్ దట్ ఐ హావ్ రికార్డెడ్ యాజ్ అన్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ వి వాంట్ ప్రెజెంట్ ఆల్ ఆఫ్ ఇట్ బట్ దేర్ ఇస్ అ సర్ప్రైజ్ వి వాంట్ జస్ట్ టేక్ యూ బ్యాక్ టు రెట్రో ఎరా with some of the songs that we have prepared.
0: Nice. Yeah.
1: I think that you should come and listen. I don't want to disclose it here.
0: No, absolutely. So
1: and oorla unna feel, oorla unna sound, I want to just give you one quick tour to India.
0: ఈ పెరిగిన గ్యాస్ ప్రైసుల్లో ఫ్లైట్లు తీసుకుని వెళ్ళలేని పరిస్థితుల్లో ఇండియాకి వెళ్ళి ఇండియాలో ఉన్న ఫీలింగ్ ఇప్పించబోతున్నారు మీరు రేపు.
1: బట్ మీకు థ్యాంక్స్, తర్వాత ఏరియాలో ఉన్న మన తెలుగు వాళ్ళందరికి చాలా థ్యాంక్స్. ఇట్స్ బీన్ ఏ వండర్ఫుల్ ఎక్స్పీరియన్స్ ఎవ్రీ టైమ్ ఐ కమ్ హియర్. లాస్ట్ 2 times వి హాడ్ గ్రేట్ టైమ్ being with you and being singing for all our people here.
0: Yes, and it won't be any different. It'll be even better.
1: Yeah,
0: and meer annatu last 2 years lo maximum number of hits icharu meeru alage avi kuda chala different kinds of films, different actors, young old andarki alike icharu. That is the beauty of it. అందరికి ఇచ్చారు, ప్లస్ కొన్ని ప్రైవేట్ సాంగ్స్ కూడా మీను మీ మీ స్టైల్ ప్రైవేట్ ఆల్బమ్స్ అండ్ ఇండిపెండెంట్ ఆర్టిస్ట్ గా మీరు మాకు పరిచయం ఒక మాట చెప్పాలి అంటే యూనో కోవిడ్ టైంలో మిమ్మల్ని అలా చూస్తూ అలాగా ఎవరు చుట్టుపక్కల మనుషులు డ్రైవ్ చేయని అదే నన్ను అసలు మనుషులే రోడ్ల మీద లేని టైంలో మేము కూర్చొని ఇక్కడ నేను కళ్యాణ్ రేడియో షోలు చేసేవాళ్ళం అప్పుడు మీతో మాకు పరిచయం అయింది ఎక్కడ యూట్యూబ్ లో అలా పరిచయం అయింది అండ్ అక్కడ నుంచి యూనో హియర్ వి ఆర్ great bondage that all of us have.
2: Yeah, baa gurtu na first conversation with Ram garu me invite chesthe nenu solo ga ranandi nu vaste band la vastanu endukante adu experience adi please inkola anukodandi because I believe in experience anna Ram garu and which is so true adhe nenu Vijay gari radio lo last konni varalu ga cheptunnam because we've experienced it meer maat meer paadutunte endukante meer honestly ga anipistundi mee paatallo mee maatallo and
0: this is our interaction is pre till two days at least.
2: సక్సెస్ఫుల్ గా సోల్డ్ అవుట్ కాన్సర్ట్ చేసుకుంటూ వస్తున్నారు. లాస్ట్ టైం ఈ ప్రశ్న అడిగాను, మీరు చెప్పిన పాట గురు గుర్తుంది. ఈసారి మీ టూర్ లో వన్స్ మోర్ అని ఎక్కువగా అనిపించే పాట ఏంటి? మీరేం చెప్పండి, మీరేం చెప్పండి.
1: డెఫినెట్లీ సార్, నేను రీసెంట్ గా చేసిన సాంగ్స్ అంటే గిరగిర గింగిరగిర అని ఒక సాంగ్ రీసెంట్ గా బాగా హిట్ అయిన తర్వాత నేను ఇండిపెండెంట్ గా చేసింది నా ప్రాణం అని చెప్పి యంగ్స్టర్ రియల్లీ లవ్ దట్ సాంగ్
2: బికాస్
1: యు నో ఎవ్రీవన్ ఫాల్స్ ఇన్ లవ్ బ్రేక్ ద హార్ట్.
0: దట్స్ ద బ్యూటీ ఆఫ్ ద సాంగ్స్ అండి. వాళ్ళు మీతో పాటు ఐ జస్ట్ సా స్మాల్ క్లిప్ ఆడియన్స్ అందరూ కూడా నా ప్రాణం పాడుతున్నప్పుడు ఇట్ జస్ట్ ఫెల్ట్ లైక్ యూనో ప్రతి ఒక్కళ్ళు ఎవరి కోసం వాళ్ళు పాడుకుంటున్న ఫీల్ తో పాడారు ప్రతి ఒక్కళ్ళు.
1: నా కాలేజెస్ కి షోస్ చేస్తున్నప్పుడు చాలా సర్ప్రైజింగ్ అనిపించింది, మొత్తం పాట అంతా పాడేసి స్టూడెంట్స్ అంతా. ఐ డిడ్ హావ్ టు సింగ్ ఇన్ సింగిల్ లైన్, సో దే ఆర్ డీప్లీ కనెక్టెడ్ విత్ దోస్ సాంగ్స్. బట్ డెఫినెట్లీ ఫర్ ఆల్ దిస్ స్ట్రగుల్ దట్ ఆర్ యంగ్స్టర్స్ ఆర్ గోయింగ్ త్రూ హియర్ ఇన్ యుఎస్ వి హావ్ రిటన్ అ సాంగ్ వన్ సింగ్ ఇన్ లైఫ్.
2: రామ్ గారు ఎలా అనిపిస్తుంది ఇప్పుడు ఆ మాట అన్నారు మీరు, ఇప్పుడు మీ పాటల్ని ఆ విధంగా చొచ్చుకుపోయి జనాలు మొత్తం పాట మొత్తం వాళ్లే పాడేస్తూ ఆనందిస్తుంటే మీకు, ఎందుకంటే యువర్ రైటర్, యువర్ కంపోజర్, యువర్ సింగర్, యువర్ పర్ఫార్మర్ అన్ని చేస్తారు మీరు, అటువంటిది అంత లోతుగా జనాలు వెళ్ళిపోయి పాడుతూ హాయిగా ఆనందిస్తూ, ఎందుకంటే నేను మీ వైజాగ్ క్లిప్స్ చూశాను, అంటే యుఎస్ లోనే కాదు ఇండియాలో కూడా చూశాను. ఐ సీ హౌ మెస్మరైజ్ పీపుల్ ఆర్. మీకు ఎలా అనిపిస్తుంది సార్ అలా అవి చూస్తుంటే, మీకు ఏమనిపిస్తుంది?
1: అలాగ ఒక క్షణం అన్న ఉండగలిగితే చాలా అనిపిస్తుంది సార్, ఎందుకంటే వాళ్ళ కోసం వాళ్ళ భావాలు వాళ్ళ భావాలను బయటకు తీయడం కోసం రాసిన పాటలు అవన్నీ కూడా, అంటే వాళ్ళు చెప్పుకోలేకపోవచ్చు, ఎక్స్ప్రెస్ చేయలేని విషయాలు వాళ్ళ తరఫు నుంచి మనం మాట్లాడి ఆ పాట రూపంలో చెప్తే దే ఫీల్ దట్ ఓకే నా గొడవే కదా ఇది, నా బాధే కదా అని చెప్పి వాళ్ళు ఫీల్ అవుతారు. సో ఇట్స్ ఐఎమ్ జస్ట్ బీయింగ్ ఎ రిప్రజెంటేటివ్ ఆఫ్ దేర్ ఎమోషన్స్, దట్స్ ఆల్. జస్ట్
2: ఎక్సలెంట్. అండ్ మీ గిరగిర పాట అఫ్ కోర్స్ అందరూ ఎక్స్పెక్ట్ చేశారు, కొన్ని కొన్ని పాటలు ఏంటంటే కొరియోగ్రఫీకి పిక్చరైజేషన్కి అని అన్ఎక్స్పెక్టెడ్గా ఇట్ గోస్ టు ద నెక్స్ట్ లెవెల్, సినిమా హిట్ హిట్ కాదు సంబంధం లేకుండా. సో గిరగిర గురించి చెప్పండి ఒకసారి, అండ్ హౌ డిడ్ ద సాంగ్ హ్యాపెన్. అండ్ అందరు అడిగే క్లిషేడ్ క్వశ్చన్ అడుగుతాను మిమ్మల్ని, కొన్ని కొన్నిసార్లు పాటలు పాడుతున్నప్పుడు అరే బాట క్లిక్ అవుతుందని అనిపిస్తుంది అని అంటారు, కొన్ని కొన్నిసార్లు హిట్ అయిపోతుంది మాకు తెలియకుండా అంటారు. సో గిరగిరి మీరు పాడుతున్నప్పుడు మీకు అనిపించిందా, ఆర్ ద కైండ్ ఆఫ్ రెస్పాన్స్ దట్ సాంగ్ అవుతుంది?
1: నో, అస్సలు అనిపించలేదు సార్. అది నేను చిట్టి పాట పాడినప్పుడు కూడా నేను అలాగే అనుకున్నాను, గిరిగిర పాడేటప్పుడు ఐ నెవర్ థాట్ దట్ వింటర్ సినిమాలో ఏదో మౌంటేజ్ సాంగ్ ఏమో ఏదో ఎక్కడ వెనకాల ఎక్కడ వస్తుందో అని అనుకున్నా. దానికి డాన్స్ కొరియోగ్రఫీ ఉంటదని తెలీదు, ఇంత అద్భుతంగా పాట ఇంతమంది ఇన్ని రీల్స్ చేస్తారని తెలీదు, అంత హిట్ అవుతుంది నేను అసలు అనుకోలేదు ఆ పాట పాట గురించి అయితే.
0: అలా మధ్య మధ్యలో వదులుతూ ఉంటారు. అండ్ ఎస్పెషల్లీ మికీ గారు అండ్ కార్తీక్ గారు, యునో దే గో హ్యాండ్ ఇన్ హ్యాండ్, వాళ్ళు ఒక ఫ్రెండ్షిప్ నడుస్తూ ఉంటుంది వాళ్ళిద్దరి మధ్య. హౌ ఇస్ ఇట్ అండ్ వర్కింగ్ విత్ హిమ్, బికాస్ వి రియల్లీ లవ్ మికీ గారి మ్యూజిక్.
1: అది ఏమో సార్ విజయ్ గారు, అది ఆయన మ్యాజిక్ ఏంటో తెలియదు. సింపుల్ ట్యూన్స్ చాలా సింపుల్ గా పాడేటప్పుడు కూడా ఇంత చాలా ఇంత ఇంత సింపుల్ గా ఉంది అనిపించింది, బట్ ఏదో మ్యాజిక్ ఉంటుంది ఆయన ప్రతి ట్యూన్ లో. నేను పీపుల్ జస్ట్ లవ్ ఇట్, ఫాల్ ఇన్ లవ్ విత్ హిస్ వర్క్. మిక్కీ సచ్ వన్ బ్యూటిఫుల్ హార్ట్, రియల్లీ లవ్ వర్కింగ్ విత్ హిమ్. ఆయన అంతకు ముందు రెండు మూడు పాటలు పాడాను, బట్ దిస్ వన్ వాస్ రియల్లీ స్పెషల్.
2: అండ్ వన్స్ అగైన్ వి ఆర్ ఇన్ కాన్వర్సేషన్ విత్ రామ్ మిర్యాలా గారు, హూ ఈజ్ ఇన్ ద బే ఏరియా. రేపటి మన రామ్ మిర్యాలా గారి లైవ్ ఇన్ కాన్సర్ట్ కి సిద్ధంగా ఉన్నారు. వెన్యూ ఐసీసీ మిల్పీటర్స్ ఆల్రెడీ ముస్తాబ్ అయిపోతుంది. నాన్ స్టాప్ మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి, మిమ్మల్ని వేరే ప్రపంచంలోకి తీసుకెళ్ళడానికి ఆయన సిద్ధం, మేము సిద్ధం, మీరు కూడా సిద్ధంగా ఉన్నారని కోరుకుంటూ వన్స్ అగైన్ ద టికెట్స్ అండ్ మోర్ డీటెయిల్స్ గో టు bata.org bata.org. రామ్ గారు, వన్ ఆఫ్ ద థింగ్ ఐ పర్సనలీ అడ్మైర్ అబౌట్ యూ, అఫ్ కోర్స్ సినిమాలు మెయిన్ స్ట్రీమ్ అందరికీ ఉంటుంది, మీరు సినిమాలు పాడుతూనే మీ ప్రైవేట్ సాంగ్స్ మర్చిపోలేదు, ఆ ప్రైవేట్ సాంగ్స్ లో మీరు ఆ సెన్సిటివిటీ సెన్సిబిలిటీ తీసుకోవడం మర్చిపోలేదు. అలాగే ఎవ్రీ శివరాత్రి మీరు ఏ స్టేజ్ మీద కనిపిస్తారో అందరికి తెలుసు. ఓ పక్కన మీకు ఆధ్యాత్మికత మర్చిపోలేదు, ఈ సోషల్ దాంట్లో మీరు ఎంత రిలేట్ చేసుకుంటారు అని లాస్ట్ టైం కూడా చెప్పారు, అది మర్చిపోలేదు. అట్ ద సేమ్ టైం మెయిన్ స్ట్రీమ్ ఎంటర్టైన్మెంట్ అది మర్చిపోలేదు. అండ్ మా ఫ్రెండ్స్ చెప్తారు హైదరాబాద్ క్లబ్స్ లో మీరు వెళ్ళిన ప్రతి ఈవెంట్ ఈజ్ ఫుల్లీ సోల్డ్ అవుట్ అండ్ ఎవ్రీ సాంగ్ ఈజ్, అది కూడా ఈజీ కాదండి, అందరికీ ఆర్టిస్ట్ కి అది పాసిబుల్ కాదు. సో దానికి ఏ కారణం ఏంటనుకుంటారు మీరు, అంటే బికాస్ నాట్ ఎవ్రీబడి కెన్ డూ ఇట్. మీ అలాయి బలాయికి ఎలా ఎత్తుతారో, మొన్న వీకెండ్ షో చేస్తే ముగ్గురు నలుగురు ఊరెళ్ళిపోతాం మా ఫేవరెట్ సాంగ్ అన్నారు, ఒకళ్ళు అలాయి బలాయ్ అన్నారు, దే ఆర్ నాట్ సేయింగ్ డీజే టిల్లు, దే ఆర్ నాట్ సేయింగ్ చిట్టి, అది చాలా అంతమందికి సాధ్యం కాదు. సో దేని వల్ల అంటారు అది?
1: నా కోసం నేను ఏదో పాట హిట్ చేసి నేను ఏదో షో చేయాలని ఎప్పుడు రాయలేదు సార్ ఇవన్నీ పాటలు. ఐ థింక్ ఐ జస్ట్ కెప్ట్ దెమ్ ఇన్ మైండ్ వైల్ ఐ వాజ్ రైటింగ్ ఎనీ ఆఫ్ దీస్ సాంగ్స్, ఊరెళ్ళిపోతా నుంచి కానీ మాయా నుంచి కానీ. ఐ జస్ట్ ఫెల్ట్ వన్ అమాంగ్ దెమ్ అండ్ జస్ట్ రోట్ ఆన్ బిహాఫ్ ఆఫ్ దెమ్. నా కోసం రాసుకున్న అనిపించలేదు పాటలు అయితే నాకు, అంతకన్నా నాకు పెద్ద సాటిస్ఫాక్షన్ లేదు సినిమా పాటల కన్నా కూడా. ఈవెన్ ఎవ్రీ షో ఐ వాజ్ టాకింగ్ అబౌట్ ది సేమ్ థింగ్. ఈ పాటలు హీరో హీరోయిన్ గురించి పాడే పాటలు కాదు, మీ గొడవ నా గొడవ చెప్పుకోవడానికి వచ్చిన పాటలు ఇవన్నీ అని చెప్పి. సో ఇట్ ఈస్ ఆల్వేస్ అబౌట్ దెమ్, ఇట్ ఈస్ దే ఆర్ మై ఫస్ట్ ప్రయారిటీ అండ్ ఎంటర్టైన్మెంట్ ఫాలోస్ ఆటోమేటికలీ. బట్ వాళ్ళ మనసులో ఏముందో వాళ్ళు బయటకు తీసి వాళ్ళ ఆనందాలని బాధల్ని ఐఎమ్ జస్ట్ హియర్ టు జస్ట్ షేర్ ద ఆల్ ఆఫ్ ఇట్
0: అండ్ దట్స్ వండర్ఫుల్. ఇన్ ది లాస్ట్ 3 ఇయర్స్ మీరు ద నంబర్ ఆఫ్ మ్యూజిక్ డైరెక్టర్స్, ద యూత్ యంగ్ మ్యూజిక్ డైరెక్టర్స్ దట్ యూ అసోసియేటెడ్ విత్ అండి, సంతోష్ గారు, భీమ్స్ గారు, శేఖర్ చంద్ర గారు, అండ్ ఆయన మన పవన్ కళ్యాణ్ గారితో మళ్ళీ టీమప్ అయ్యారు ఉస్తాద్ భగత్ సింగ్ తోటి. ఇట్స్ వెరీ నైస్, అంటే ఇట్స్ నైస్, యునో తమ్మన్ గారి దగ్గర నుంచి యూనో ఆల్ దీస్ యంగ్ జనరేషన్ డైరెక్టర్స్ వరకు కూడా ఆ స్పెసిఫిక్ సాంగ్ కి రామ్ గారు ఉంటే బాగుంటుంది అని అనుకునే లెవెల్ కి యు ఆర్ దేర్ అండ్ యు ఆర్ మెయింటైనింగ్ ఇట్ ఫ్రమ్ ఆల్ ది ఇయర్స్ దట్ వీ హావ్ నోన్ యూ, విచ్ ఇస్ గుడ్. కంగ్రాట్స్ అండి ఆన్ దాట్.
1: థ్యాంక్ యూ విజయ. అండ్ ఇట్స్ అ గ్రేట్ లెర్నింగ్ విత్ వర్కింగ్ విత్ ఆల్ దీస్ పీపుల్ అండ్ తమన్ దేవి.

0: అడిగేది మన యంగ్ సంగీత దర్శకులు అంటే ఊకే మచ్ ఆఫ్టర్ యూ తర్వాత కంపోజింగ్ లో కూడా వచ్చి మీరు చెప్తున్నప్పుడు ఏమైనా న్యూయాన్సెస్ యాడ్ చేస్తారా, లేకపోతే ఏ టు జీ వాళ్ళు వాళ్ళు చెప్పినట్టే పాడతారా, వీళ్ళు కొంచెం ఏమైనా అద్దుతుంటారా మీద, విల్ యు సమ్ టైమ్స్ టెల్ దెమ్?
1: నేను ఫస్ట్ టైం పాడినప్పుడు ఐ టేక్ ఇట్ ఇన్ టు మై నాకు తోచినట్టు పాడితే ఎలా పాడితే బాగుంటుంది అనుకుంటాను. దెన్ ఆఫ్టర్ ద సెకండ్ రివిజన్ లో వన్స్ అగైన్ ఐ విల్ టేక్ ఆల్ దర్ ఇన్పుట్స్. నేను పాడిన వాటిలో బెస్ట్ అని అంటూ ఉంచుతారు, లేకపోతే దాని తర్వాత వాళ్ళు ఇలా కావాలనుకుంటే దాన్ని మేక్ మోడిఫికేషన్స్. మోస్ట్ ఆఫ్ ది టైమ్స్ ది లైక్ వాట్ ఐ డూ, బట్ సమ్ టైమ్స్ బేస్డ్ ఆన్ దేర్ రిక్వైర్మెంట్స్ ఆఫ్ ద ఫిల్మ్ కావచ్చు లేకపోతే పాట కొన్ని మారుస్తాం అంతే. బట్ ఇట్ ఈస్ లైక్ ఎ మ్యూచువల్ వర్క్, కంపోజర్ కంపోజర్ లాగా అని కాకుండా దే విల్ బి we are working together annatugane untadi experience
0: all correct. Okoka sari you know adbhutanga composer lu 5 paatalu chestunna tho meer chesina okka paata okati take off ayipoyi every roju na jati jati ratnalu ante mana mamuliga chitti paata talchukunnattu atla mee pa paata baaga take off avutundi, but still it's all taken very positively in the industry andi.
1: అది కొంచెం కష్టమే విజయగారు, బట్ ఐ డోంట్ నో, బట్ ఐ గాట్ యూస్ టు ఇట్ అండ్ దే ఆల్సో గాట్ యూస్ టు ఇట్. రామ్ కెన్ డూ ఏ స్పెషల్ సాంగ్ అన్నట్టు మేబీ ఐ థింక్ దే అక్సెప్ట్ మీ లైక్ దాట్. నేను మొత్తం అన్ని పాటలు చేయలేదు, చాలా సినిమాలకు ఒక్కొక్క పాట చేసి ఇచ్చారు. కొన్నిసార్లు నొచ్చుకోవచ్చు మిగతా మ్యూజిక్ డైరెక్టర్లు, బట్ ఐ థింక్ పీపుల్ గాట్ యూస్ టు ఇట్.
2: రామ్ గారు అందరు అన్ని నా పిల్లలే, పిల్లల్లో ఏ పిల్ల మంచిన అడగద్దు అని ఆన్సర్ ఇవ్వకుండా మీరింత బ్యూటిఫుల్ గా కంపోజ్ చేసిన మీ పాటల్లో ఒక పాట మీరు ఎంచుకోవాలనుకుంటే మీకు మనసుకి దగ్గర అయింది ఫర్ వాట్ ఎవర్ రీజన్?
0: ఒకటో రెండో,
2: ఒకటో రెండో మా చెప్పండి.
1: ఇది ఐ వి రోట్ దిస్ విత్ సో మచ్ ఆఫ్ హార్ట్ ఇన్ ఇట్ సార్. ఊరెళ్ళిపోతాం so that was initially that was the one who
2: take off
1: got us love from all the people. ఈ డిజిటల్ ఇవన్నీ కూడా ఎక్కువ మందికి తెలిసేలా చేసే గాని, బట్ ఊరెళ్ళిపోతా కావచ్చు, అప్పుడు రైతుల కోసం పాడిన కొన్ని పాటలు, తర్వాత మాయా
0: డిఫరెంట్ లెవెల్ అది.
1: సో దీస్ ఆర్ సచ్ బ్యూటిఫుల్ సాంగ్స్ గాట్ మీ క్లోజ్ టు దేర్ హార్ట్స్ అండ్ అలై బలై ఇస్ వన్ మోర్ సాంగ్ బికాస్ దట్స్ వాట్ ఐ ఆల్వేస్ వాంటెడ్ టు సే ఇట్ అవుట్ వెన్ ఐఎమ్ ఆన్ ఏ పబ్లిక్ ఫోరం. జస్ట్ లివ్ లైక్ వన్ ఫ్యామిలీ అనేది.
0: సో
1: దీస్ ఆర్ సమ్ సాంగ్స్ అండ్ సినిమా నుంచి అయితే పుట్టిన ప్రేమ ఇష్టం, చిట్టి ఇష్టం,
0: ఒకటి నేను చాలా మందిని యంగ్స్టర్స్ అందరినీ కూడా అడిగాను, యునో జనరలీ వాట్ ఈస్ దట్ యు ఎక్స్పెక్ట్, బికాస్ ఇందులో 50% ముందు వచ్చిన వాళ్ళు ఉన్నారు, 50% ఇప్పుడు కొత్తగా వస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు. అయితే యాజ్ యునో యంగ్స్టర్స్ స్పెసిఫిక్ సంగీత దర్శకుడు వస్తే ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అరే ఆయన పాటలే ఆయన పాడతారు, వేరే వాళ్ళే పాడరు అనే ఒక మైండ్ సెట్ ఉంటుంది. ఒకవేళ సింగర్ వచ్చారనుకోండి, సింగర్ అంటే ఇక వాళ్ళకి ఇక అవధులు ఉండవు, బికాజ్ ఆ సింగర్ అనే వాళ్ళు చాలా మంది సంగీత దర్శకులకు పాడతారు కాబట్టి అబ్బా చాలా మంచి పాటలు వస్తాయి అన్న ఫీలింగ్ ఉంటుంది. అండ్ యు ఆర్ ఎ కాంబినేషన్ ఆఫ్ బోత్ అండ్ దానికి తగ్గట్టు ఈ రెట్రో అనేది యూనో ఇట్ ఇస్ సంథింగ్ ఇట్స్ రూలింగ్ రైట్ నౌ, వెదర్ ఇట్ ఇస్ శ్రేయా ఘోషల్ గారు కానీ లేకపోతే మన సోను నిగమ్ గారు కానీ యూ నేమ్ ఇట్, ఎవరైనా ఆ రెట్రో సెగ్మెంట్ తో ది కనెక్ట్ మోర్, ఈ యంగ్ యువతరం చాలా కనెక్ట్ అవుతున్నారు. సో దాట్స్ ఎగ్జాక్ట్లీ వాట్ దే ఎక్స్పెక్టెడ్ టు, ఇలా ఉంటే బాగుంటుంది అని అన్నారు. అండ్ యూ స్టోల్ దేర్ థాట్ చక్కగా, యూనో యూఆర్ ఇన్కార్పొరేటింగ్ దాట్ యాజ్ వెల్. ఎంతవరకు వీలైతే వాళ్ళని అంతగా హాయిగా డాన్స్ చేయించండి, దే ఆర్ గోయింగ్ టు బి థరౌలీ ఎంగ్రాస్డ్ ఇన్ ద షో అండ్ మెస్మరైజ్డ్. రామ్ గారు
1: of course which like you will also
0: higher dance cheyachandi, they are going to be thoroughly engrossed in the show and mesmerized. Ram garu
1: of course which like you will also
0: and they are going to be thoroughly engrossed in the show and mesmerized. Ram garu
1: of course which like you will also
0: అబ్సల్యూట్లీ అండి. ఈరోజు నిజంగానే మీరు అన్నట్టు ఫోన్లలో వినొచ్చు, ఎందులోనే వినొచ్చు, రేడియోలో వినొచ్చు, ఎక్కడైనా వినొచ్చు, కానీ లైవ్ కాన్సర్ట్స్ కి ఇంకా ఆదరణ ఉంది అంటే ఇట్స్ బికాస్ పీపుల్ లవ్ టు కమ్ దేర్ అండ్ లిసన్ టు దెమ్ ఇన్ లైవ్ బేసికలీ. మీరు ఇందాక అన్నారు చూసారా, సింగర్ స్టేజ్ మీద ఉన్న వాళ్లే పాడిస్తుంటారు పాట అంతా అని. స్టిల్ ఇట్స్ అ డిఫరెంట్ ఫీలింగ్ వెన్ యు నో అకంప్లిష్డ్ సింగర్ ఇస్ ఆన్ స్టేజ్. సో
1: అండ్
2: సో రామ్ గారు
1: లైవ్ లో అనుభవించడం అనేది అనుభూతే వేరు. సో ఐ వుడ్ రిక్వెస్ట్ ఆల్ అవర్ లిసనర్స్

0: Please come down. I think it will be a special night for all of you. I always say that, you know, give your Friday to me. I'll give you a memorable day.
1: Fantastic. And it's a long weekend Friday. So, Janal Guda, they're in a nice, joyous mood, Ramgaru. So, Ramgaru, once again, Vintana Virijala Srotala Andriki Guda, Repu, Ramiriala live in concert, less than 24 hours away. And Ramgaru, Miru, Oka, Anubhuti Repu, Konja Prasadam Ivala. ఒక ఒక లైన్ ఓ రెండు లైన్ లో అలా మాకు అలా పడేశారనుకోండి, మీ వాయిస్ కోసం పరిగెత్తుకుంటేనే వచ్చేస్తారు అందరూ.
0: షూర్ షూర్ కళ్యాణ్, ఒక లైన్ వాడు మనం క్లోజ్ చేద్దాం అయితే.
1: అది ఒక లైన్, దట్స్ ఇట్. యా,
0: పరిహటి పరిహటి అలల పైన పండు వెన్నెల రాలినట్టు ఊర ఊట సెలిమలోన తేట నీరు తొణికినట్టు వెండి మెరుపుల నవ్వు నీదే లక్ష్మమ్మ ఎంత చక్కని రూపమేవో లక్ష్మమ్మ కంచరేగి తీపివోలే లక్ష్మమ్మని కంఠమెంత మధురమేవో లక్ష్మమ్మ. So please come everyone tomorrow. We'll have some great time.
2: Thank you. We will be there. Kanthavinta Madhuramo Lachamamo Annattu Mem Kuda Antam. Kanthavinta Madhuramo Ramulayyo An Padal
1: Mem Mem Anta Ade Cheptunnamandi. Ante live concerts eppudu chestu untam chustu untam gaani, because we've experienced it twice. We've been telling it. Ram Miriala meer ochunte mem cheppalsindem ledu concert ki raani vallaki, you have to come and experience it ani. And we really hope tomorrow all of us will have a great time for sure. Ram Miriala garu, looking forward to the things that we know, the things that we don't know, and things that we're going to experience. Thanks for everything. And you're looking forward to an amazing night tomorrow.
0: Thank you so much, Kalyan. Thank you, Vijaya.
2: Thank you so much,
0: both of you.
2: A few more hours, we'll be there enjoying and spending a beautiful Friday evening with you. Thanks, Andy.
0: Thank you.
2: And that was Ram Miriala Garu, Ram Miriala Gari special concert in ICC Milpitas. Repu సాయంత్రం 8 నుంచి వచ్చి రండి, సోషల్ అవర్ స్టార్ట్ అవుతుంది. అండ్ మీకోసం ప్రత్యేకంగా మీరు ఏమాత్రం మీకు అలసట తెలియకుండా హాయిగా ఎంజాయ్ చేయడానికి మీకోసం మన అద్భుతమైన టాలెంట్ తో దేర్ ఇస్ అ ఓపెనింగ్, దేర్ ఇస్ అ ఓపెనింగ్ సర్ప్రైజ్ ఆల్సో ఫర్ యూ. అండ్ రైట్ ఆఫ్టర్ దాట్ రామ్ మిరియాలా గారి ప్రోగ్రామ్ ఫ్రైడే నైట్ కాబట్టి మీకోసం 8 పెట్టాం కాబట్టి ప్రశాంతంగా చక్కగా రండి, అలాంగ్ విత్ గ్రేట్ మ్యూజిక్, గ్రేట్ అంబియన్స్ అండ్ గ్రేట్ ఫుడ్ అండ్ గ్రేట్ ఆల్కహాల్, అన్ని రకాల ఎక్స్పీరియన్సెస్ అన్ని మీకు ప్రొవైడ్ చేస్తున్నారు బే ఏరియా ఎంటర్టైన్మెంట్స్. సీ యూ ఆల్ టుమారో. మరి టికెట్స్ ఎక్కడ దొరుకుతున్నాయి కళ్యాణ్?
1: bata.org, bata.org ఏమాత్రం మిస్ అవ్వదు. ఇట్స్ గోయింగ్ బి ఏ ఫెనామినల్ నైట్, మ్యూజికల్ నైట్, పార్టీ నైట్, a perfect Friday for a long weekend. Come join us, Ram Miriala live in concert, ICC Milpitas. For tickets and more details, bata.org. signing off,
2: Vijaya Asuri
1: and Kalyan Kattamuri.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: ఏంది
1: తెలుగు పాట?
0: ఈ మధ్య విండలేదా మన సినిమా పాటలు? రైమ్ కోసం, రిధమ్ కోసం అర్థం పద్ధతి లేని మాటలతో అడ్డంగా నింపేయాలి.
1: మరి మీనింగో?
0: మీనింగా? ఛీ, క్యాచీగా ఉండాలి, క్యాచీగా.
1: అయితే ఓకే, ఇప్పుడు వస్తున్న పాటల్లోని క్యాచీ పదాలన్నీ మ్యాచ్ చేసి ఓ పాట వేసుకుందాం రా.

0: రాజు, నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు, సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకో.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్

0: பையன கப்பு
1: Don't stop dancing. Puna galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop dancing.

selalu loading.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com.

0: పోరు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దంతో ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod. And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-80.

మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో, తెలుగు ఎఫ్ఎం రేడియో, విరిజల్లు రేడియో. మజా చేయాలా.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
1: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Oka dantho okati kalisi pani cheyani software lu konadam ante naaku chaala ishtam.
5: Nenu paniki rani mariyu vaadadaniki kashtanga unde software ni maatrame vaadtanu.
4: Nannu evaraina track chestu unte naaku bhale ishtam.
5: Privacy evadiki kavalandi?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఆవురు ఈ వెన్నెల, నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: in a cup.
1: Don't stop dancing. Phone call loading.

Don't stop dancing. Pona Galu loading.

0: అనే పావులా మెలికలు తిరిగిపోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం అక్కాయ్.
2: Hey, don't stop.

stop dancing. Punakalu loading.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా,

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets meeda best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదంత ఒకటి కలిసి పని చేయని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: వెళ్ళిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా? టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: నువ్వు ఎప్పుడు బ్యాన్ కొడుతున్నాడు? మనకు పెళ్ళైనా బ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా బ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాం అయిపోయినా బ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పు.
1: చెప్పాలే, కానీ టోల్మీ అని పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
0: తుడపక్లే, చిన్నగా రాసుకో.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRA

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
6: ప్రైవసీ ఎవరికి కావాలండి?
7: If you are not one of these people, you may want to try Zoho One.
8: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod
4: and get the lowest fare with 100% satisfaction. Hurry, limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Ikali, Ahuru, Ivenela, Nuvu Nenu, Elane undipothe bagundi kada.
10: Undipodam.
9: Ela, time ayipothundi kada.
10: ఆపేద్దాం.
9: అలా సినిమాల్లోనే అవుతుంది.
10: అయితే అక్కడికే వెళ్దాం.
9: ఏ హీరో అలా ఎలా?
10: ఓ హీరోయిన్.

0: మీరు వింటున్నారు అమెరికాలోనే మొట్టమొదటి 24/7 తెలుగు ఎఫ్ఎం రేడియో.
1: విరిజల్లు రేడియో.

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more.
8: Zoho One.
9: Good morning, America. Some good old-fashioned summertime showers.
10: Again, we're looking today at...
11: Trump, good morning.
12: Good morning.
10: What's the message?
12: Scraping your mouth.

0: ఈవెన్ నెల నువ్వు నేను ఎలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
1: ఉండిపోదాం.
0: ఎలా టైం అయిపోతుంది కదా.
1: ఆపేద్దాం.
0: అలా సినిమాల్లోనే అవుతుంది.
1: అయితే అక్కడికే వెళ్దాం.
0: ఏ హీరో అలా ఎలా?
1: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: you're looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: నాకేంటి?
1: మాటలో పడే చూసుకోలేదమ్మే, మిల్లు కూడా వచ్చేసినదే.
0: ఓ కంసామిద.
1: కంసామిదానా అంటే?
0: కొరియన్ లో థ్యాంక్స్ అని అర్థం. కంసామిద
1: కంసామిద
0: నై
1: కంసామిదా.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phones.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: Raju, neppudu van kodutunnandu? మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకునేది ఎవరికి చెప్పు?
7: చెప్పాలే, కానీ టోల్ మీద నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడపకలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: Something about you got me going crazy, crazy. I'm wondering why I'm dreaming about you, catching feelings. I've fallen in love, I've fallen so hard, I need you, baby.
1: పోతే బాగుంటుంది కదా,
2: ఉండిపోదాం.
1: ఎలా టైం అయిపోతుంది కదా,
2: ఆపేద్దాం.
1: అలా సినిమాల్లోనే అవుతుంది.
2: అయితే అక్కడికే వెళ్దాం.
1: ఏ హీరో అలా ఎలా?
2: ఓ హీరోయిన్.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఇస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: కంగ్రాచులేషన్స్ విక్కీ.
1: థ్యాంక్ యూ.
0: పుట్టి థ్యాంక్ యూ కాదు, కొంచెం నా కోసం టైం ఇస్తావా? నీతో ఫ్లర్ట్ చేయాలి, నువ్వు నాతో ఫ్లర్ట్ చేయాలి. కొంచెం రొమాంటిక్గా, కొంచెం ఎనర్జెటిక్గా, కొంచెం మ్యూజికల్గా

0: you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phones.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
7: Ikali. Ahuru. వెన్నెల నువ్వు నేను ఇలానే ఉండిపోతే బాగుంటుంది కదా.
8: ఉండిపోదాం.
7: ఎలా? టైం అయిపోతుంది కదా.
8: ఆపేద్దాం.
7: అలా సినిమాల్లోనే అవుతుంది.
8: అయితే అక్కడికే వెళ్దాం.
7: ఏ హీరో అలా ఎలా?
8: ఓ హీరోయిన్.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హు ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho.

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ ట్రావెలోపాడ్.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Tech Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: If you are not one of these people, you may want to try Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.

0: ఏమిటి యువలో మనం కాసు ఎట్లా వచ్చాడంటే ఏసుకుంటూ స్టెప్పు అరే ఖచ్చితంగా ఎగిరి పొంది ఇంటి పైన కప్పు
1: డోంట్ స్టాప్ డాన్సింగ్ పోనగాలు లోడింగ్
0: డోంట్
1: స్టాప్ డాన్సింగ్ పూనగాలు లోడింగ్

0: తనే పావులా మెలికలు తిరిగి పోతున్నాడే.
1: ఏదో మీ అభిమానం ఒక్కాయి.
2: Hey, don't stop dancing.

stop dancing, Bonacado loading!

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: Flight tickets me the best deals kosam chustunara? Call Travelopod. Travelopod and get the lowest fare with 100% satisfaction. Hurry! Limited special sale on summer travel. Available only on phone.
5: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.
6: నేను ఎప్పుడు వ్యాన్ కొడుతున్నాడు, మనకు పెళ్ళైనా వ్యాన్ కొడుతున్నాడు, మనకు పిల్లలు పుట్టినా వ్యాన్ కొడుతున్నాడు, మన ముసలాను అయిపోయినా వ్యాన్ కొడుతున్నాడు. సరేనా? ఇంకోటి, మనం ప్రేమించుకున్నది ఎవరికి చెప్పుకు.
7: చెప్పలే గాని టోల్మియా నీ పేరు ఉంచాలనా తుడిపేయాలనా?
6: తుడుపకిలే, చిన్నగా రాసుకో.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
3: Are you looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy and can exceed your expectations. Your answer? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒక దాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్ లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit Zoho

0: looking to sell your house? Then you need a realtor who is experienced, trustworthy, and can exceed your expectations. Your answer? Tech Realtor Nagarajanayya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్.
2: ట్రావెలోపాడ్
1: బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
3: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ travelopod.com.
4: మందు బాబులం.

0: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
1: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
0: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం. ప్రైవసీ ఎవరికి కావాలండి?
2: If you are not one of these people, you may want to try Zoho One. Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit zoho.com/one today to learn more. Zoho
3: One. Whether the real estate market is good or bad, whether the economy is up or down, a realtor whom you can trust despite any external constraints, a realtor who prioritizes your needs. Take Realtor Nagarajannaya. Call him at 408-805-4653 or visit nagrajhomes.com.
4: Flight tickets mein the best deals kosam chustunara? Call Travelopod.
5: Travelopod.
4: And get the lowest fare with 100% satisfaction. Hurry. Limited special sale on summer travel. Available only on phone.
6: Call Travelopod at 929-269-8013 or visit travelopod.com. That is TRAVELOPOD.com.

0: You're listening to KSJO HD2 San Jose.
1: లండన్ ఇండియా మీ డెస్టినేషన్ ఏదైనా మీకు లోయెస్ట్ ఫ్లైట్ ఫేర్స్ కావాలంటే మీ సమాధానం ట్రావెలోపాడ్. ట్రావెలోపాడ్ బెస్ట్ అండ్ స్పెషల్ డీల్స్ ఆర్ ఓన్లీ అవైలబుల్ ఆన్ ఫోన్.
2: కాల్ ట్రావెలోపాడ్ అట్ 9292698013 ఆర్ విజిట్ travelopod.com. దట్ ఈస్ TRAVELOPOD.com.
3: ఆర్ యు లుకింగ్ టు సెల్ యువర్ హౌస్? దెన్ యు నీడ్ ఎ రియల్టర్ హూ ఇస్ ఎక్స్పీరియన్స్డ్, ట్రస్ట్వర్ది అండ్ కెన్ ఎక్సీడ్ యువర్ ఎక్స్పెక్టేషన్స్. యువర్ ఆన్సర్? Tech Realtor Nagaraj Annaya. Call him at 408-805-4653 or visit nagarajhomes.com.
4: ఒకదాంతో ఒకటి కలిసి పని చెయ్యని సాఫ్ట్వేర్లు కొనడం అంటే నాకు చాలా ఇష్టం.
5: నేను పనికిరాని మరియు వాడడానికి కష్టంగా ఉండే సాఫ్ట్వేర్ ని మాత్రమే వాడతాను.
4: నన్ను ఎవరైనా ట్రాక్ చేస్తూ ఉంటే నాకు భలే ఇష్టం.
5: ప్రైవసీ ఎవరికి కావాలండి?
6: ఇఫ్ యు ఆర్ నాట్ వన్ ఆఫ్ దీస్ పీపుల్, యు మే వాంట్ టు ట్రై Zoho One.
7: Zoho One is an all-in-one integrated software suite to run your entire business. Zoho One is easy to use and is committed to data privacy and protection. Visit